0: సొమ్మే తూ దాయకని దాచి తూ దెలుగుజా నాన్న కాస్ కట్ గేస్తా తీరె సమా ఎంగటిక కర్మనే మందే మందో అస్కి రాత్రి దిలికి బట్టు
1: అస్లాం నివాజో.